0: Center 95.5. North South 95.6. East West 98.2.
1: You are listening your RM3 Manoranjan Radio.
2: Your kind of music, all day, all night, right here on your one and only station.
3: ...94, 95.6, 98.2 megahertz. Me there, ladies and gentlemen, this is the one and only Toli Ragalu. Toli Ragalu.
2: Your kind of music, all day, all night, right here on your one and only station.
1: RM3 Manoranjan Radio.
4: శుభోదయం, నమస్కారం. రేడియో మనోరంజన్ పైన మీకు స్వాగతం. ఈరోజు బుధవారం, జూన్ మాసానికి 24వ తేదీన. మీరు వింటున్నది మీ తొలి రాగాలు అనే తెలుగు ప్రసారం. మీ చెల్లమ్మ గిరిశాలినితో ఈ మాసానికి చివరి బుధవారానికి చేరి ఉన్నాం. 6 నెలలు పోయాయి. ఇంకొద్ది రోజుల్లోనే ఈ సంవత్సరానికి ఏదో మాసం ప్రారంభమవుతుంది. ఈ మధ్య కాలంలో చలి కూడా ఎక్కువగా అయిపోయింది, పెరిగింది. మీరందరూ కుశలంగా ఉన్నారని ఆశిస్తూ నేటి కార్యక్రమాన్ని ఆరంభిద్దాం వినాయకుడి పాటతో.

అమ్మోరు పండగ అనేది కేవలం ఉత్సవం కాదు, భక్తి శక్తి సంప్రదాయాలు ఒక్కటే, వెలిగే పవిత్రమైన వేడుక. అమ్మవారి ఆశీస్సులు ఉన్న చోట భయం ఉండదు, భక్తి ఉన్న చోట కొరత ఉండదు. అమ్మోరు పండగ ఏర్పాటు చేయడం మన సంప్రదాయం. దేశ నలుదిక్కుల్లో ఉన్న మందిరాల్లో భక్తులు ప్రతి సంవత్సరం ఒకసారి అమ్మోరు పండగను ఘనంగా ఏర్పాటు చేస్తారు. అలాగే రాబోయే శనివారం, రాబోయే ఆదివారం నాడు మనశ్రీదేవి ఆలయం సభవా

వాళ్ళు కూడా తమ వార్షిక అమ్మోరు పండుగలు పండగలో పాల్గొనడానికి అందరికీ హృదయపూర్వకంగా ఆహ్వానితులు సమర్పిస్తున్నారు. తప్పకుండా వెళ్ళి అమ్మవారి ఆశీస్సులు పొందండి.

శ్రోతలు గుర్తించండి, మీరు వింటున్నది మీ తొలి రాగాలు యొక్క లైవ్ ప్రసారం రేడియో మనోరంజన్. పైన నేటికి మీ మెసేజెస్ కోసం 5798 6895 పైన పంపవచ్చు. ఇక మన కార్యక్రమాన్ని కొనసాగిద్దాం ఒక చిటపట రాగం పాటతో.

చలికాలం వచ్చే మెల్లగా వీచే గాలి, ఉదయాన్నే చల్లదనం నింపే ప్రకృతి లాలి, వేడి టీ కప్పు చేతిలో హాయిగా గడిచే వేళ, చలికాలపు అందాలతో మురిసే మన హృదయాల లోయ. అవునండి శ్రోతలు, మన కార్యక్రమాన్ని కొనసాగిద్దాం గోదావరి చిత్రం నుండి ఓ ఇంపైన పాటతో.

శ్రోతలు, ఈ బుధవారం నాడు ఉదయపు వేళలో మీరు వింటున్నది మీ తొలి రాగాలు యొక్క లైవ్ ప్రసారం. రేడియో మనోరంజన్ పైన రాగాల రమ్యములతో రంజింపజేసే మధురమైన పాటలు మీకు అంకితమిస్తున్నాం. కేవలం మీ తొలి రాగాలు అనే తెలుగు ప్రసారంలో నేటికి మీ మెసేజెస్ డెడికేషన్స్ కోసం 5798 6895 5798 6895 పైన పంపండి.

తానప నాదాల తీయని తీరంలో నర్తించు నాదబ్రహ్మ అనురాగం గానం గుండెలను గెలిచే మర్మములో తాళములు తలపే తేజో వికాసం అందిస్తుంది. వినండి శ్రోతలు, గుడుకంత అనే చిత్రం నుండి ఏఆర్ రెహమాన్ గారి సంగీత దర్శకత్వంలో హరిహరన్ గారు

శ్రోతలు, ప్రస్తుతం తెలుగు సినీ ప్రపంచాన్ని ఊపేస్తున్న చిత్రం పెద్ది. అద్భుతమైన కథ, గ్రామీణ నేపథ్యం, భావోద్వేగాలు, క్రీడాస్ఫూర్తి ఇంకా ప్రేక్షకులను కట్టిపదేసే నటనలో ఈ చిత్రం బ్లాక్ బస్టర్ విజయాన్ని సొంతం చేసుకుంది. ముఖ్యంగా తెలుగు ప్రేక్షకుల హృదయాలను గెలుచుకుంటూ ఎక్కడ చూసినా పెద్ది గురించే చర్చ నడుస్తున్నది. ఈ అద్భుతమైన చిత్రాన్ని పెద్ద తెరపై ఆస్వాదించే అవకాశం ఇప్పుడు మారిషస్లోని కూడా తెలుగు అభిమానుల కోసం అందుబాటులోకి వచ్చింది. మారిషస్ తెలుగు మహాసభ ఆధ్వర్యంలో పెద్ది చిత్రం జులై 4 శనివారం మధ్యాహ్నం 3:30 ఎంసినీఫ్లాక్ ఇంకా ఎంసినీ థియానోలో ప్రదర్శించబడుతుంది. మీకు సినిమా టికెట్స్ బుక్ చేయాలంటే మీ గ్రామంలో ఉన్న మారిషస్ తెలుగు మహాసభ సభ్యులను కాంటాక్ట్ చేయండి. ఇంకా గబగబా మీ టికెట్స్ను గ్రాబ్ చేసుకోండి.

ఇట్స్ వింటర్ టైమ్ శ్రోతలు, చలికాలం వచ్చింది. అండ్ మెనీ ఆఫ్ అస్ టెండ్ టు ఫీల్ హంగ్రీ మోర్ ఆఫెన్ దాన్ యూజువల్. ఈ సమయంలో మనకు అప్పుడప్పుడు ఏదో తినాలని అనిపిస్తూనే ఉంటున్నది. యాజ్ ద వెదర్ గెట్స్ కోల్డర్ వీ నేచురలీ క్రేవ్ మోర్ ఫుడ్ అండ్ సమ్ టైమ్స్ ఎండ్ అప్ ఈటింగ్ మోర్ ఫుడ్ దాన్ ద బాడీ యాక్చువల్లీ నీడ్స్. ఇలా ఆకలి వేయడం సహజమే, కానీ ఎక్కువగా తినడం కూడా బాగలేదు. ఇఫ్ యు ఫైండ్ యూర్ సెల్ఫ్ ఫీలింగ్ హంగ్రీ ఆల్ ద టైమ్, ఇక్కడ మీకోసం ఒక సింపుల్ ఆయుర్వేదిక్ టిప్స్ ఉంది, వినండి. అయితే గోరు వెచ్చని నీటిలో కొద్దిగా మిరియాల పొడి, ఒక టీ స్పూన్ తేనె కలిపి తాగండి. ప్రిపేర్ అ వార్మ్ డ్రింక్ యూజింగ్ అ పించ్ ఆఫ్ బ్లాక్ పెప్పర్ అండ్ అ స్పూన్ ఆఫ్ హనీ మిక్స్డ్ ఇన్ ల్యూక్ వార్మ్ వాటర్. ఇది జీర్ణక్రియకు సహాయపడటమే కాకుండా అనవసరమైన ఆకలి భావనను తగ్గించి శరీరాన్ని వెచ్చగా ఉంచడంలో కూడా ఉపయోగపడుతుందన్నది ఆయుర్వేదం చెబుతోంది. అన్నెసెసరీ క్రేవింగ్స్ని కంట్రోల్ చేయడంలో కూడా సహాయపడుతుంది. తప్పకుండా ట్రై చేయండి.

శ్రోతలు ఇంతటితో నేటి ప్రసారం కూడా పూర్తి అవుతున్నది. మమ్మల్ని వినడానికి అనేక ధన్యవాదాలు. ఇక మీ చెలిగిరి శాలినికి సెలవు ఇవ్వండి. ధన్యవాదాలు, నమస్కారాలు, శుభదినం.